విశదవశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబుజయుగస్థకుంభయుగళాత్ ఉద్ధృత్య తోయం శిరః శించంతం కరయుర్యుగేన దధతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షశ్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేశగిరిజం మృత్యుంజయం త్ర్యంబకం జగద్గురో నమస్తుభ్యం.

గోచరం తమ గోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం మీలితం యేన తస్మై శ్రీగురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః గురు